అజదనయదనయ సరసమధిక సాహసాల్ అద్యైవ పశ్యామి రామపతిమహం. అజదనయదనయ సరసమధిక